రాజా పరీక్షిత్ అవశ్రీమద్ భాగవత మహాపురాణకు అష్టమ స్కందకు 19 దేవ ప్రాంత రాజా పరీక్షిత్ ఆజ్ఞాగరి వక్షంస ఏక దిన భోభని రాజా బలి కోరా దర్బారమా రాజా బలి లయ దాన్ దించు భనేర అఠోట్ కరదా భగవాన్ బామన బావుణ్ణి అవతార ఆజ్ఞాగరి వక్షంస మలై దాన్ చాయిదైన మలై హీరాహార సున చాలి మోతికే చాయిదైన మోత బిషి బట ఆసక్తి భయకు కారణలే మలై కిన దాన్ చాయో తపాయికు కుల త దాన్ దినేకా లాగే తత్పర భయకే కుల హో మహారాజ్ తపాయి కష్టో హునుంచ భన్నే విషయకు లాగి మా ఏక నంబర్ మా తపాయికి అబ్బాజీ ఇరండే కశ్యపు జస్కు రాష్ట్రమా నఖనికన న జ్యోతికన పృథ్వీలే అన్న దాన్ దిన్ ఉస్తో బహాదురుకు తపై పలాతి హునుంచ తపైలే దాన్య దేకోలే దిని హో జస్కా బాబా ప్రహ్లాద్ జస్కా జస్కా చోరా తపాయికా జవ ప్రహ్లాద్జులే శ్రవణం కృతనం విష్ణు శ్రవణం పాద సేవనం అర్చనం బంధనం దాసు సక్షి ఆత్మ నివేదనం యో నవ్వడా భక్తిలే పూర్ణమయకు వ్యక్తికు తపై నాతి హునుంచ అని తపైలే దాన్య దేకోలే దిని హో జయ హో సజురులాయే తపాయిగా పితాజీ కష్టా వచ్చే రాజా బిరోచన్ సాతోడి బ్రాహ్మణి హృదయ హృదయ హృదయ హృదయ హృదయ హృదయ హృదయ గాకు కినాకు బందా ఖరిమా హామ్రో పతి మరే బందా సాతై వడి బ్రాహ్మణిలాయి చురా దాన్ దిర బచార ల్యాన సగ్నే బహాదురుకు తపై చోరా హునుంచ తపైరే దాన్న దే గోలే దిని ఓ క్యా బాత జురలాయి జయ వస్ మనే ఆజ్ఞా గరి బక్షు అని త్యాం దేఖిన ప్రాంతకు లాగి మా సారా కార్య పూర్ణ గరి సగి పచ్చి లవ తమారాజ్ పరీక్ష అవ ఏస్టేకి పచాడి తపై కేసున్న చాను హుంచ బనిగిన సౌనకాదిలాయి పౌరాణి సుతలి శ్రీమద్ భాగవత్ మహత్వ తపాయికు దాన్ విషయమా కురా గరి సాధ్య సైన త్యో జవ విష్ణులే ఆయర తపాయిలా ఠగేర గరే భన్ని బుజియా తిము నీకు అవతార బాట హో భన్ను ఆఫైలే వైన తనే బాబు కతి కురా జానే రచో బాబా ధన్న రచో రాజా బాలక భయ తపని బుడాకా కూర లేవు బాచస్తే ప్రేత సమ్మత తిమ్రో జయ వస్పణి గణేష్ సింబాట ఆజ్ఞా గరి బక్షేర అని రాజా బలి అవ మా దాన్ దిన్సు దాన్ నదీ చోడదిన తపాయిలా దాన్ దినలాయి మీరు మన ఉత్సక్త చవ దాన్ దిని భనేకు కురు మో తపాయిలా దించు బందా మో లిన్న వందిను భో భగవాన్ అవ కలై దినేత భన్నే విషయం మహారాజ్ దాన్ దిని భనేకు చాలా మన పర్యాస తెలై దిని హో దీని కూడా మన పర్యాలే దీని వగి అయిన మన నపర్యాలి ఘన మగిపోయిందా దీని సగదేన కీన ఆవల మగిపోవడం ఆవల తీవ్ అని చేస్తా ఉంచే మన పర్యాలి చేయి లుగై లుగై పని పసుక్క ఓకే ఏ కారణం లేదు చాలా మన పర్యాస తెలా దిమ్మి దిమ్మి లాగేస్తే మన పర్యాల దేహన మన పని లాగదు ఏ ప్రకారలే గారు దాఖరి మాజ యువ తపై మన పరేకు కారణ మొద్దాన్ తపైలా దించు మీరు బ్రాహ్మణజీ హజురు మాగును బాగుండే మన రాజ్యా గరేకు తీ రాజా బలి మలై సైడై సైడైన మన్నో నదీ చోడదిన భనేకు ఉనాలి బాబా దీనిని భయ ప్రత్యేక గరమన్నో భగవాన్ ప్రత్యేక భో అని బాచా బాధి సగే పచ్చి మీరు పైలాలి నా పేర తీన్ పైలా జమీన్ ఏస్తూ ప్రభుకు వచన సునేర మీరు పైలాలి నా పేర తీన్ పైలా జమీన్ దేవు మలై భన్నువు రాజా బలి చిత్తే చూడే రహాసు మీరు మహారాజ్ దాందిని మనేకు రాజా పరీక్షిత్ ఎసై ప్రసంగకు భీష్మా అవ తపై కేసున్న చాయి బక్షన్స బనిగన శ్రద్ధలో మీరు భగవాన్ ఏది మా మాతి హజురుకు దయాభావ్ రశ్రద్ధాభావ్ హుంచ బందే కి బందే రాజాలే బింతి గర్ణు మైలే తపైలే దాన్ దిని హజురులే దిని మీరు బామన దాన్ లినుస్ లినుస్ లినుస్ పన్న లాగే మళ్ళీ చాయిదిన బాబా మళ్ళీ కొన్ని కిషింబాట దానికి ఆవశ్యకత హోయిన మళ్ళీ తో కూడా చాయకే చైన తో వస్తు మాతి మా కొన్ని వస్తువుమా లోబియకు పని చైన భనేర బారంబార అనురోధ గర్న లాగే తీసు హోయిన ఏస్ కిషింబాట తపాయిలే మళ్ళీ దాన్ దించు భండి ఆత్మ ప్రతిజ్ఞార వివేక విచార భవిష్యకు కారణలే అన్యథా నవ సజులై దాన్ దించు భనేర రాజా బలి భన్న లాగే తీని పైలా జమీనిగా ఛల్లే సర్వశేఖానగా లయ ప్రభు తయాడి నువ్వు ఠీకై సార్ అవ తేసో మందేకి ఎవడా కురమ్మ భన్సు మన్నుస్ అవ తపాయిలే హుంస మందేకి అదే బడి మంగ్నుస్ భనే ఆజ్ఞా గరే కిరమణ దేఖిన రియం బియం శ్రీయం నియం దాన్ దియర పైని భన్నామా పని కొతే ఇజ్జత్లే దినుపర్చ కొతే కరలే దినుపర్చ కొతే రరలే దినుపర్చ కతై జవ కసైలే కే భన్సన్ కి భనేర దినుపర్చ కతై పరత్ర సుధారకా లాయి దినుపర్చ మహారాజ రియం బియం శ్రీయం నియం దానుకో జవ యా రర సర యా కరలే పని దినుపరేసే చైన ఉలిందే ఉలిందే బుడా గైసౌన్ చైన మన్న తాలేహన్ బుడీ గారా బుడీలైన బుడులే అవ కే గారిని బాబు అవ కే గారిని ఫైవ్ కే అయిందో వన్నతోయ్ వన్న పోరు తెసే కారణే అవ సప్పై జవ దీని తాలే కే గారిని ఏ బుడా సప్పైగా జై జై జై జై ఆమ్రో కే గారిని మనేసిన బుడి జతి కే ఆమె సుని అయినా లవ్ త మహారాజ్ పరీక్షితే ఏ ప్రకారే గారు దాఖరి అవ దాన్ దిను ఓ ఆవశ్యక్ నే ఫుభన్నే కురాకు విచార గరే లోవ దాన్ దించు భన్నే రాజా బలి నడే గరే అర భగవాన్ పరమాత్మ సంకల్ప పన్న లాగునవో తెయి బేల మా శుక్రాచార్య ఆజ్ఞా గారు నుంచి రాజన్ కిన గడబడకు కురు హో అవును భూయసి గురు మందా గురు అసలు ఎవడా జోగి ఆయ కార్యాచరణ బావుణ్ణే ఇల్లై దాన్ దేర మాత్రే హజురుకు భూయసి గరు బందా కిరి ఓహో
कति दिने दान भन्दाखेरि तीन पाइला जब धेरै माग्नुस् भन्दा तीन पाइला भन्दा बढी मागेन भनेपछि यसो विचार गरे त्यति धेरै दिन्छु भन्दामा थोरै भए नि हुन्छ भन्ने बाहुनीको थोरो त जन्मिएकै छैन विश्वमा यो कुन चाहिँ हो यो भनेकन यसो ध्यान दृष्टि लगाएर विचार गरे त कश्यप पातो तेत्र जात देवानाम कार्य साधक कश्यपका वंशमा जन्मिएर देवताको कार्य साधन गर्नको लागिमा साक्षात नारायण भगवानको अवतार भइसकेछ शुक्राचार्य भन्नुहुन्छ खलाहुगु महाराज बलि अमृत खाने बेलामा राम्री छोरी मान्छे कहीँ नभएको चिटिक्क परेर आउनेवाला डाकु यही नै हो अमृत खाने बेलामा राम्री भएर लटपटायो सर्वस्य खाने बेलामा बाहुन्ने भएर आएर खायो के गर्ने होला दान दिन हुँदैन भन्नुभयो राजा बलिलाई शुक्रले बलि राजा भन्नुहुन्छ प्रभु अब के गर्ने तीन पाइला जमिन नै हो नि भन्दा खालास एक पाइलाले अतल पितल सुतल तलातल सातल पातल महापातल ढाक्छ अर्को पाइलाले भूरलोक भोरलोक मोहरलोक जनलोक तपलोक स्वर्गलोक सत्यलोक ढाक्छ तृतीय से कुतु गति तेस्रो पाइलो राख्ने ठाउँ नपाउँदा तिम्रो कुन गति मेरो राजा बलि दान दिन हुँदैन मेरो वचन मान भन्दा मेरो गुरु मैले त झुटो बोल्नु हुँदैन नि मैले दान दिन्छु भने कसो गर्ने भन्दा हेर झुटा बोल्दामा पाप नलाग्ने कुरा म सब प्रमाण छ सुन भने राजाले के छ प्रभु भनेर सोद्धाखेरिमा त्रिशुनर्म विवाहित वृतार्थे प्राण संकटे गो ब्राह्मणार्थायम साय ननृत जुग पप्सिताम यस्ता ठाउँमा झुटा बोल्दा पाप लाग्दैन कसैको सर्वस्व हुन लागेको बेलामा आफूले झुटा बोल्दा सर्वस्व बच्छ भने त्यहाँ पनि झुटा बोल्न पाप लागेन कसैको गाईको हत्या हुन लागेको रहेछ र आफूले त्यसको रक्षा गर्नुपर्छ भनेर भनेदेखि जब गाई र ब्राह्मणका रक्षाका निमित्त झुटा बोल्दामा पनि त्यसमा पाप नलाग्ने कुरो हो अर्को कुरो विवाहमा त्यस्तै छ अनाथको विवाह हुन आँटेको झुटो बोल्दा त्यसको विवाह हुन्छ भनेर भनेदेखि बोलिए हुन्छ जति भने बन्दबस्त भाइ वर्ग यहाँ ठुल्ठुला घर उसेको भनेर भनिदिने तराईमा प्लटका प्लट जग्गा छ काठमाडौँमा बिल्डिङका बिल्डिङ पो छ त भनेर भनिदियो भोलिपल्ट आघात भोलिपल्ट त्यसो छोरीले नुहाई खान नपाहन हामीलाई के हुने हो र बिहा भइगयो त्यसै कारणले अब यसरी ढाँटेर बिहा गर्दा पाप हुँदैन अब त यहाँ अब जानियो भने यसो गरिरहेको छ कसै कसै महाराज परीक्षित यही प्रकारबाट यसरी सारा जब यो महिनामा हजुरलाई मैले बताएँ अनि त्यसदेखि पछाडि सारा सम्पूर्ण प्रकारले जब तपाईँको सर्वस्वमा दानमा बाधा पर्ने हुनाको कारणले भन्दै थिए अब म दिन्छु भनेर राजा बलिले भन्दा यदि मैले भनेको वचन नमानिकन दिएको खण्डमा तिम्रो 84 लाख कोटा नरकको वास हुनु परोस् भन्ने श्राप पर्यो दिएको खण्डमा गुरुको श्राप नदिएको खण्डमा बामनको श्राप गुरु र बामनको ठूलो त भन्दा शुक्रका अगाडि बामन भन्दा शुक्र के को ठूलो भने उनी प्रभुलाई नै दिन्छु भनेर राजा बलि कसेर दान दिन लाग्नुभयो विन्ध्यावली महारानी जलपूर्ण घडामा पानी राखेर गाईको दुधले भरिन् दानव राजहरू रुन र कराउन लागेलाई लडाईँ गर्ने भन्दै थिए बाबु शरण परखेको लडाईँ गर्ने जसका शरीरमा ब्रह्माण्ड अड्किएको छ भन्न लागे राजा बलिले अनि देवताहरू लुणाका लुणा जम्मा भएर नाचगान कीर्तन भजन मनको प्रारम्भमा भयो दानव राजहरू डाँको छोडेर रुन लागे स्वर्ग जान नपाइने भयो भनेर अनि विन्ध्यावली नामगरीको महारानीले जब झारीबाट पानी दिइरहेको बेलामा गाईको दुधको अड्काउ गर्नको निमित्त टक काखाले घर ठेलिदिनु भयो शुक्रले त्यही बेलामा जब विन्ध्यावली महारानीले चस्त घोचिदिएकी थिइन् रगतको धारा बगे सूर्य शुक्रको आँखा फुट्यो हेर्नुहोस् महाराज कसैले कसैलाई दान नदे भनेर भन्छ भनेदेखि त्यसको आँखा फुटेर अन्ध हुने हुनाको कारणले हाम्रो यहाँ पनि दान रोक्नु हुँदैन है सके बाबु म पनि दिने हो नभए तिमी चाहिँ देऊ नदी हुँदैन भन्दै हिँड्नु घर घरमा झ्याली पिटाएर मन दिन्न त नदी तिनीहरूले भन्दा हुन्छ भन्दै नहिँड्नु कोही त कालै हुन्छन् नि कि महाराज परीक्षित यही प्रकारबाट सारा सम्पूर्णकन दानको प्रक्रियाहरू मैले प्रस्तुत गरेँ र अनि राजा बलिको अगाडि जब उभिएर शुक्राचार्यले भन्नुभयो हेर विन्ध्यावली तिम्रो सर्वस्व बचाउन मेरो यति कोसिस आज मेरो आँखा फुटाएको हुनाले आई माईले आँखा फुटाएको कारणले आजबाट आई माई र गाई मैले अगाडि फेला पारे भने टक्लकै पारिदिन्छु भनेको हुनाले त्यो दिनबाट आई माईलाई र गाईलाई शुक्र लाग्छ शुक्र लाग्ने चलन छै छैन शुक्र सामान्य भा बेलामा छोरी मान्छे गए भने भर्सकै मर्ला नभए पनि रोगाएर आउँछ फोत्त नजानु आफ्नो बुढाबाटा जान के हुन्छ र भनेर चप्पल नपड्काउनु बस्न खप्नु हुन्छ र राजा परीक्षित यदि भइसकेपछि राजा परीक्षितलाई सुखदेवले बताउनु भयो र
अहिले परमात्माको सारा सम्पूर्ण गाथा बढ्यो विश्व ब्रह्माण्ड एक पाइलाले अतल बितल सुतल तलातल सातल पातल अर्को पाइलाले भूर्लोक भोर्लो मर्लो जनलो तपलो सोरलो ढाकेर तेस्रो पाइलो ब्रह्मलोक बाटो छिटिएर माथि गइसक्यो। अब कहाँ राख्ने तेस्रो पाइलो भनेर राजा बलिलाई पाता कसेर वामन अवतार परमात्माले नागपाशाले कसाइदिनु म वरुणको यन्त्रबाट। लौ त भगवान अब तब मैले के गरौँ भनेर राजा बलि रुन लागे, विन्ध्या बलि रुन लागे, सारा जनहरू खुसी हुन लागे, देवताहरू नाच्न लागे, दानव राजुहरू रुन लागे, शुक्राचार्य सर्वस्व भयो भयो मलाई के भयो भनेर बहुत खुसी राजी साथसँग गाना गर्न लागे। त्यसै बेलामा भगवान परमात्मा परमेश्वरको गाथा विश्व ब्रह्माण्ड सारा शरीरमै देखियो, ब्रह्माण्डमा लाई देख्ने भए आफूलाई नै हेर, ब्रह्माण्डलाई देख्ने भए आफूलाई नै हेर, बाहिर केही छैन।